0: మరియు వారు మీకు హిమస్పతం నమస్తే.
1: Proyecto Curio Ambra Cunaca.